కమెంట్ సెక్షన్ ఏవేది తిస్తాసే సీమాది తీయన్నే మే వినాడి విస్ ఇవర్వేది హంబంతురా గేగల్ ఎగతులా మీకు హతలిస్తా కెరళ పెన్నముతో ఒకటి కానీ మెన్న అభియోగే పులువన్నా జాగ్రహణ కల్లా పెన్నన్నా

0: NetFM DJ Night Face to Face Attack Show Super 14. రైట్ వెడీ లెసర్ అమ్మే అనకూడదు మేవేది కమెంట్ సెక్షన్ నీకు హతలు ఇస్తా సీమా అవుతీ నో కేగాలి అపే లకీ జే మేవేలా వే అపితెక్క ఇన్నకొట లకీ జే హోమ ఎన్నుకు మే పెత్తట హరిది టగ్గాలిన్న మేవేలా వే పొడి అముత్తెక్ట మమ్మ కథా కరన్న హదన్నే లకీ జేగే అమ్మ ఇన్నో మేవేలా వే అపితెక్క సంబంధ వేళ ఆయుబోవన్ రైట్ లకీ జేకి మే వేలావే అమ్మ ఉన్న అపితక సంబంధ వేనవా సజీవీ లకీ జేట పొడ్డ కెహనో మధ్య తితామ దెంగ్ పల్లవెనిమ దే తమై పుతా మే విధిట అది లంకావం ఇస్తరహ తమంగి వెడ పెన్నది అమ్మ కెనెక్ విధిహట ఒయాట దెనిన సతుట కోహమద మెహం మం ప్రశ్న కహన్న హరిద ఒయా కవదారి హితు అద తమంగి పుతా మే విధిహట లంకావం ఆదరే కరన తరువక్ వేయి కేలా దక్షతావయన్ బలాగిన ఇన్నవా అమ్మడ సతుటు అబే మే వేలావే అమ్మగే అతి స్మార్ట్ ఫోన్ నికక్ నే బలన్న నేద అమ్మట మే వేలావే బలన్న విధి అన్నే నేద అబ్బాయి ఉన్నట్టు రేడియో ఎకే నెత్ ఎఫ్ఎం సద్దిర మహాగిరి ఇన్నవానే సద్దిర మహాగిరి ఇన్నవానే అది హలో రైట్ మమ అహంగ్ ఇన్నే పౌలి కట్టి మే వేలావే కౌది ఇన్నే అమ్మి హరి లకీ జే పొడ్డ మెహిట ఎన్నుకో హరిద మమ్మ మేము ప్రశ్న కహన్న హరిద దాం అమ్మ మేవేలావే వావ సజీవి వహాగిని ఇన్నో గమే కట్టియ బలాగిని ఇన్నో ఒయాగి జీవితే తీయపు హెమ్మ పియవర కటమ పిటిపస్సెం హిటి అమ్మై తాతై పౌలే కట్టియ హరిద ఆడ ముఖద్ద మేవేలావే కియన్న తీయన్
1: ఎత్రం ఇతింగ పొడి గాడదల గొడాక్ మాసున సమ మిసి పిడు ట్రెండ్ ఇతింగ ఏ గీప హెమ్మ దనగటిమ తాతపు ఏ కియన్న యాన్న దసు హెమ్మ గమనకటమ అమ్మ అప్పసి దన హిటియ మొనవ కరత్ ఎపా కివేనే మే మ్యూజిక్ పెత్తం గమనక్ అనవన ఇక్కడ ఎపాకి వినే కావద్దావత్ ఇక్కడ మీడియా ఇక్కడ పులవం సపోర్ట్ కరా ఐ థింక్ ఇక్కడ సతుడు వేగన
0: వాడ పులవం మే వెళ్ళావే మంగితాన్ని అమ్మట ఆదరే గెలకే
1: ఓ అమ్మడ తనమే అబ్బా చే దిన్నడం గుడక్క ఆదరే
0: గుడక్క ఆదరే నేద రైట్ ఏ ఆదరే అత్తెక్క కొల్లట క్యాగల్లింగ్ మనాభూత్రాన్ని దెన్నోని అప్పి అమ్మ సంబంధ కరగన్న ఆ వేళావక హెట దవసే ఇది బొహమ సూది గిల కియన గమం లకీ జేట వినాడి విస్సక అభియోగం పొడి రెస్ట్ ఎక దేన గమం అపి అన్న హదన్ని కమర్షియల్ బ్రేక్ కేకడ అపి హంబంతుర పెత్తే మే వేళావి లాస్తు వేళా ఇన్నో డీజే విక్టో ఇన్ రైట్ విక్టోట వెడి బార్దేన్ కలిం పొడి కమర్షియల్ బ్రేక్ కేకడ అనవ టగ్గాల మే పత్రే ముమే నెత ఫిమ్ డీజే నైట్ ఫేస్ టు ఫేస్ అటాక్ షో సూపర్ 14
2: వసర 24 విశ్వసనీయ సేవే సారంగ్ ప్రింట్ సంబంధట టీషర్ట్ ముద్రణ మగ్ ప్రింట్ ఇన్ గ్రానైట్ క్రిస్టల్ గ్లాస్ యువి ప్రింట్ సమరుపలక సాధిక పత్ర ఛాయారూప ముద్రణ ఫోటో ఫ్రేమ్ లేస ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇన్ అతులు సీలు ముద్రణ కటితు సందహా సారంగ్ ప్రింట్స్ పోలీసియ సలహంబంధట
3: రసమ రస హంబంధట కళ్ళు దొదుల్ కల్ల కముద పట్టా దొదుల్ మస్కట్ అతులు సీలుమ రస కబిలి వర్గ 40 వసరక దొదుల్ రస రహస సంపత్ కళ్ళు దొదుల్ హంబంధట శాఖా మత్తల పానదుర
4: రన్ ల కాంక్రీట్ ని పైవుం కేగల్ల పార రూన్ వెల్ల మల్పోచ్చి కంబికను సన్సెట్ కను ఉలువహు జనెల్ సిమెంతి విసితురు బాండ ఇంటలోక్ గల్ పహసు మిలట రన్ లా కాంక్రీట్ ని బయం కేగల్ల పార రూన్ వెల్ల
0: నెత్ ఎఫ్ఎం డీజే

రైట్, దంతమై అతిశయ తీరణాత్మక వినాడి విస్ పటంగానే ముగద అభి తరంగ కరువు అంత దినాటము వినాడి విస్ అవస్థ దిగబెగిన్ లబా దిన వాయి వినాడి తిహక్ పెనక వాట అన్లిమిటెడ్ మనాప పలకరన్ అవస్థ అవతీనో మే వాటేది విశేష మతకరన్నోన అభి లబన సికురాద అతిశయ తరంగకారి సికురాద కరగనిన్ లాస్తి విలా ఇన్ని కొలంబ డిస్ట్రిక్ట్ సహా గాల్ డిస్ట్రిక్ట్ అతర తమయ అపి తరంగే అరగిన ఎన్ని ఇది ఎంతకోట మెగలేసి వెండినే ఎంతకోట లబన సతి అపే డీజే మైక్ ఎనవై వాగ్యం తమ డీజే విక్సో సూదనం వేళ ఇన్నో విసి పస్వెనిదా మీట నొదేవిని అభియోగ్యాక్ దేనొన్న మేదేనా లాస్తి వేళ ఇన్నో కోట అపి అన్నదన్నే హంబంతర పెత్తట మమ్ మెన్న మెహమ కియాన్నాంకో హరిద మే వెద్ది కమెంట్ సెక్షన్ ఎక హతలిస్ ఎగ్దహసే సీమావి తీయన్నే హరిద మెతని హాట రాయకొల్హై వినాడి తిహాక్ పెనకాం మమ కిసిమ కరదరయా కరన్నే బాదాబక్ కరన్నే అపి బలము కమెంట్ సెక్షన్ ఎక దకునే ఇట పాస్సే క్యాగల్లింగ్ మేక డబల్ కరాయిది కిలా డబల్ కరనవే కిలా కానీ పొడి గానక్ నెవే హరిద మొగద దినవనం దినన్నోన ఆయ లోవెత్ నతి వెన్న హరిద ఎనిసా మెన్న వెడే పటంగన్న హదన్నే అపి హంబంతురట వెడే బార్దీల అపి తవత్ వినాడి విస్సక అభియోగయక్ కమెంట్ 41000ක් తీనో ఇకెన్ మనాప 41000ක් తీనోవా తరంగ కరువన్ దెదినా అతర పరతరయ పిలిబందవ మమ దైం ముకూత్ కియన్నే అన్నే ඔබ హితనవట వడ మే ప్రతిఫలే వినస్ కరన్న ඔබට అవస్థావ తీనోవా తవ హరియటమ వినాడి 35ක් తీనోవా ఇతింగ ఎనిసా లేసి వెన్నే నే మెన్న మెతరిన్ ఎహాట మం అభియోగ గొడక్ బార్ దెన్న హదన్నే హరిద మట దకునే మే లైవ్ ఎక షేర్ కర్ల పెన్నన్న ఓన తవ 100ක් బెరినే హరిద తవ 100ක් పులువా బెరినే హరి ఇట పస్సే కమెంట్ సెక్షన్ ఎక 41000යි మం ఇతనే అపి పలవిని వటే అవసన్ తరంగి ఇవర కరద్ది సచి హరిద 77000කට అధిక మనాప సంఖ్యාවක් ලැබුණා హరిద ఎతకొట దెవని వటే మేక అధిక్రమణే కరే నత్తం ఇతిన్ ఆయి కథా గిరన్న దేయన్నే హరిద రైట్ ఎనా వెడే బార్ దెన్న హదని మిన్న దకునట అపి బలము కమెంట్ సెక్షన్ ఎక డబుల్ కరన్న మే బలాగిరి ఇన్న ప్రమాణయట హకియావ లబేది కిలా మెన్న ఎనా వెడే పటం గన్నవా 3 2 1 అభియోగ దెకక్ తీయనో పులువన్నం మే కమెంట్ సెక్షన్ ఎక డబుల్ కర్ల పెన్నము 11 వినాడి 30ක් వెద్ది ఇట పస్సే దకునట మంగాని అభియోగయక్ దున్నా పులువన్నం మేక డబుల్ షేర్స్ కల్ల పెన్నన్నోనే హరి